దాన పనడు స్వామి అవనే ఎంచ పనడు స్వామి విషయ కేండు దాదు ఏర్లా నెరడెంకు

0: ఏంచా ఎల్లె లక్కులతంబే
1: ఎంచి సావుద పద్యమే ఉంది.
2: హాయ్, యానిగన్ రక్షశెట్టి నీరు కేనందులరు రేడియో సారంగ్ 107.8 FM రంగు రంగుద బతుకు.